0: తొందరగా వద్దామా, కొంచెం దిలీప్ కుమార్ వద్దామా, నా పత్ని తలకి ఖాయిగా హరిపదరియా
1: దద్దర్మా, చూడా చూరుఖ
0: దిప్తమోహన్ దద్దర్మా, నా పఖర పఖి రాజ్నాథన్ దద్దర్మా, అజంతి దిహ్యక్త దయలక్ష కల్పనా దద్దర్మా, కొరతి కమల సుందర దద్దర్మా, యంగరు సుమా దద్దర్మా, అసురాజ్ తో మంకరు ఇంద్ర కుమార్ దద్దర్మా, డాక్టర్ కో ఎవరు కైతే సరజిత్ దద్దర్మా, అంగరాయితే దురంఖ బుద్ధ దద్దర్మా, అంగరాయితే సుందరవల దద్దర్మా,
1: సమీనార డాక్టర్ మధ్య
0: దిలీప్ కుమార్ దద్దర్మా పై రవీంద్ర దద్దర్మా,
2: আশিক জোড়া থংনো খনাবাইখা থংনো নিমং থাংসংনি আরি এইডস থংনো শিখা চন্দ্রবালা দেববর্মা তাবো খনাবাইনে রেচাপমং রেচাপমং খরাং রবনে বয়ার জমাতিয়া।